0: చంద్రకాంత, లడాయికి పోపిన ప్రాయ నీ నత్తు బాలే, అవుని కావందు.
1: పగరిగు ప్రాయ ఇజ్జి, పగరి ప్రాయ దక్లెన్లా కెర్పుండు, బాలెన్లా కెర్పుండు, ఒయికులా ఎన్న రింకె గట్టి అవరే.

ఏ బాసి గెట్టినయా రణరంగుకు పితాడ్నర్ దుంబే ఎంకిలకి విషయ తెరిపవేందు బాస కొడత ఇచ్చే గుట్టుడే కల్వేర్లక బతు ఎంకిడ కాదరవైదనా నిక్కు జీవుడు ఆశ ఇచ్చా ఇచ్చిన బల బల దుంబలా

0: సమాధాన. క్రూరం రగకులు బంజి దిండా మని ఇప్పంది ఒప్పువ. తిక్కిన మాత కెరియర్ పోపుజ. నరమణి మాత్ర బంజి దిండా ననలా బోడు బొక్కలా బోడుందు. ఎన్ను ఎన్నుదే కడెకు కైకి తిక్కినవు బాయికి ఎత్తాందిలే కాపేరు. ఆడా ఇత్త ఇడే సోతు గెందినట్లు బయదరింది ఎన్నదే.
1: బ్రహ్మ తపస్సుడు గెందదు బ్రహ్మవర పడెదు బ్రహ్మ తత్వను మదతుడు నమ్మ కర్ల సంబంధ తెరియందే చంద్రిక గానుమగ్యారే కారణాయ నన్న పారంపరిక పట్టగు సూర్యకాంతకు ఈ నాగముగ కడ్గను కయ్యేర్దు కురండని పట్టడుకులు నా అధికార హిరియక్లెడించ నడుతుంది బైది కట్టు.
2: ఉంతులే హమసరదాయే యాని ఈ జన్మడు పట్టడు కుల్లున ఆశ బుడితే వంశ పారంపర్యద కలంక పట్టడు కుల్లాయే వంశద మాన మర్యాది కెట్టి బొక్క నన్న ఈ రాజ్యనే బుడుదు దేశాటనగు పిదడువే నన్న పట్టడు కుల్లరే చంద్రకాంతగు మాతెల్ల కయ్యేర్దు నాగముగ కడగొను కొరక
3: సాధ్యజీ. నిక్లన పారంపర్యద అధికార భాగ్యకు రాహుశని పెద్దదుండదు. ఆ పట్టుడు కుల్లున యోగ్యతే నిక్లగించి పన్ని మీరి కామగు పుట్టిన ఆ కిన్ని బాలేగు అధికార కొర్పారుందాండ. ఈ రాజ్యం కాదు ఎన్న అమ్మరే జీవ పుడితేరు అర్ణమగే ఎంకుదాయ పట్టుడు కుల్లర వల్లి
4: దుంబు వంశ పారంపర్యత మాన మర్యాదకు కళంకమల్చిన ఈ కపటి సన్యాసిని యమలోకగే కడపుడుగా బలే మంత్రి సిద్ధ పెరే దేష్ట పత్తలే కడుగ నెత్తెద్ద ఓకులిడు శుద్ధ మల్పుగా జై రక్తేశ్వరి
3: జై కాళి కడుపుగా రుండరట్టాగా కడుపుగా కడుపుగా.

0: స్వార్థ హోలుండా అవులు అనర్థనే మాతల బ్రహ్మపరు దంచెనే నడుపుని హిరియక్ల నీతిని తత్వను దంటడే ఎంక్లేం తూదు తెరిలే
1: అబ్బాండు ఇంచ పణవు జాగేకు పోడాదు సంసారును బలిదెతోనాడే
2: పనవు ఆస్తికి సంసారను బలి కొరడే ఇంచాండా ఇని ఎంకులు ఎల్లే నికులు బలి ఆవడే
3: చంద్రకాంతన పట్టాభిషేకగు ఊర్ధ మాతెరిగ్ల డంగూర సారద తెరిపాద పొస అరమనే పొస పట్టాభిషేకగు మాతెర్ల బలే.

0: చంద్రకాంత, లడాయికి పోపిన ప్రాయ నీ నత్తు బాలే, అవుని కావందు.
1: పగరిగు ప్రాయ ఇజ్జి, పగరి ప్రాయదక్లెన్లా కెర్పుండు, బాలెన్లా కెర్పుండు, ఒయికులా ఎన్న రింకె గట్టి ఆవెరే.

0: ఏ భాష గెట్టినాయా రణరంగుకు పితాడిన దుంబే ఎంకిలకి విష నెత్తేర్ద ఓకలి మల్పంద ప్రీతిడుప్పుగా ఏత పండల నమ్మ ఒంజే సంసారాందు ఎన్న ఉడల పనందుండు
1: ఎట్టి విషయం ఇట్టాండల జ్ఞానోదయ ఆడత్తా నమ్మ ఎట్టిడి ఉప్పుగా

0: నిస్వార్థ ఓలుండా అవులు అనర్థని మాతల బ్రహ్మబరుదంచెనే నడుపుని హివ్యక్ల నీతిని తత్వను దంటడే ఇంకేం తోదు తెరిలే.
1: అప్పాండు, ఇంచ పణవు జాగేకు పోడాదు, సంసారను బలిదెతోనాడే.
2: పనవు ఆస్తికి సంసారను బలి కొరడే, ఇంచాండా ఇని ఎంకులు ఎల్లే నికులు బలి ఆవడే.
3: చంద్రకాంతన పట్టాభిషేకగు ఊర్ద మాతెరిగ్ల డంగూర సారద తెరిపాద. పొస అరమనే పొస పట్టాభిషేకగు మాతెర్ల బలే.